మూలరామ భవతాత్తవ సుప్రభాతం. శ్రీరామదూత హనుమన్ యదునాథ దాస శ్రీభీమసేన వర రౌప్య పురావతార శ్రీవ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం. బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణి జాతోపి భక్తి భరితో భువనం సమస్తం. యోపీ పవోది విశదాంబర శంకు కర్ణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం యోనీ నయో హరి పదం.

సుమంత్ర జప్త సిద్ధి సప్తతి మహోజ్వల మంత్రవర్గ తత్తత్సువేద్య హరిరూప విలోక

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా దేదీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా.